శ్రీమద్భక్తి తను శ్రీచారు సార్వ కళ్యాణ సూక్ష్మ నాం బోటి జాత్ పాయ విశ్రామ సగల దూకా ఉతనా స్నానక నాం జపోగుంతా శుభజి ప్రీత ప్రేమ రచావ మంతన అంతరే స్వావ నేత్రోపేక్ దర్శకు హోయ మన విక్సే సాల్ చంతు హోయ